0: బలంగా ఉండండి. మీరు ఎవరెస్ట్
1: మధ్యపశ్చిమ ట్రాన్జెక్ట్. यति बेला दिउँसोको एक बजेको छ.